0: అది హమకశవరం తిమన్ రస్కలాగ హద్రతుగా వా మాఫతుగా ఎబహీ అల్లౌహుల్ మహ్ఫూదుగా ఎఫ్ఇబని మథురివగం వా హిక్మత్రి ఫతకంగే.
1: అఫనద్రిబు అన్కుముల్ జిక్ర.

వంత రస్కలాంగి అళుం ఖం గావా మలాయికతున్ని అంహిం భయకం గా ఎవరింగ్ హిది హియ్య ఎ మలాయికతుం హిద్ద వీరు ఎవరింగ్ హాదురు వెతి బీహియ్య ఎవరింగ్ ఎ హెకివా హెకివుం నికం హురలివ్వా హుట్టె అది ఆఖరి ద్వహం ఎవరి

0: హమకశవరం హువ్వెరిన్ నరకాగ అజాబుగా అబద దెమితి బేనతి
1: లా యుఫత్తరు అన్హుమ్ వహుమ్ ఫీహి ముబలిసూన్
0: ఎవరెంగె కిబై ఎ అజాబు లుయెన్ నుకురవానతే అది ఎవరెంగ్ ఏకముగా తిబే హుషి ఉమ్మీదు కెండిఫై.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాదకి ఎ నమాద గుళిఫావా హురిహా కమెగ్గా మ్యాక్కమా మతివరికం హురి అడుకం నమాద కొరవే ఇంతిజారియకి మతివరి ఇంతిజారియ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కొరవని తెబామ్యుంగ తెరే మీహకు నమాదట్టక మిస్కితుగా నువత ఏనగి ముసల్లాగా కొరా ఇంతిజారి ఏవిస్ ఏనెట్టక నమాదు గొతుగా లీవిగిన్ దానే ఏంకము మీహకు నమాదిగ్గ ఉమ్మీదుగా నమాదు ఒగుతూ అను కురీగా ఏన మిస్కితుగా మడుకురా మడుకురుం లీవిగిందని నమాదుగ తెరే ఏ కితెమ్మె గిన ఒగుతెక్కముగా విస్ ఏం రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ హదీత్ కొరవ్వని ఏనగి అహులుంగ క్యారియం ఏనగి మసక్కతం ఏనగి దిరుడుమ దియుం మనా విఫా ఇవని ఏన నమాదక్కురి ఇంతిజారి ఏంకము ఏనెట్టక నమాదు గొతుగా ఇకం లీవిగిన్ దానితి హమ ఎహమ్మె రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కొరవ్వని మీహకు ఏనా నమాదు కూర్ మఫ్ఫహుగా ఏన నమాదు కురి తాగా మడుకొగ్గెం ఇంకమవ్వానమ ఏన హదస్వరినువే నువత మీహక వాహక దిక్కుముగ సోబుం ఏనగి దిక్కురు మెదు కండాలేఫా నువాకమవ్వానమ దిక్కురు కురుమతి ఏన ఇంహా హిందకు మలాయికె బేకలు ఏనయ దువాకొద్దెము గిందవానితి ఎబేకలు విదాళోము గిందవానితి అల్లాహుమ్మగ్ఫిర్లహ్ అల్లాహుమ్మర్హమ్ ఏ అల్లాహ్ ఏనాయ ఫాఫుఫుస్సవాందే ఏనాయ రహమెల్లవ్వవాంది ఏంకము అగుణమెన్న నమాదట్టక మికురవే ఇంతిజారియ కీవస్ నమాదుగే ఉమ్మీదుగ అగుణమెన్ మితిబే తిబుమ కీవస్ ఏ నమాదుగే కురింకముగావ్యస్ అది నమాదుగే ఫహుంకముగావ్యస్ ఏ మలాయికె బేకలుంగే దువా అగుణమెన్న లిబిగెన్ దానికము ఏ బేకలుంగే దువాఫులకి ఏ మోమిన్ అళాయ ఫాఫుఫుస్సవాది ఉమష అది ఎమూమిన్ అళాయ రహమెల్లవుమంగది అల్లాహ్ హతతుగా కురేముందా దుఆయకముగ ఇఫాలు ఏంకము మిఫద మతివరి ఇతం మకామక దివుమట్టక మిఫద మతివరి ఇతం మకామక వాసులు మట్టక నమాదం అడుగుమెందే అహమ్మియతు ఇతురు కురం ఎబజే ఏంకము నమాదట్టక ఇంతిజార్ కురుమకి ఎయి వరం ముహిమ్ ముఖమే వాఖర్ దావాన అల్హమ్దుల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాజ్కి ఖాస్ గతిగా అడుగుమెన్ అల్లాహ్ సుబ్హానహు వ తాలా అదాకుర అడుకుంతవు తెరేన్ ఇస్లామీ వరుగద షియారే ఖాస్కు ఫరు నమాజుగె జమాతకి ఎయి వరం మతివరి షియారే ఎహెంకము అల్లాహ్ సుబ్హానహు వ తాలాగె మి దీనుగా షరూకు రవ్వాఫ్వని ఖాస్కు ఫిరిహిం బేఫున్న మిస్కితుగె జమాతుగా ఫరు నమాజు అదాకుర్మ ఎ నమాజ గోవాలివే తనుగా ఎ నమాజుగె జమాతుగా ఎ నమాజు కుర్మ ఎహెంగన్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం బైఫారు ఇర్షాద్ దివ్వాఫవని నమాజు జమాతుగె మాయకమ సవాబుగె మతిరికముగె వాహకె ఎగుతుం హదీస్ కురవ్వాఫవా బై బస్ఫుతు గావని జమాతుగా కురవే నమాజకి ఎయి ఎకని హురి కురా నమాజవ్వురె ఫన్సవీస్ గుణ ఇతురు వెగెంవా నమాజె గుతుగా హమ ఎహెమ్మె ఎహెం బై రివాయతు ఆదే ఇమామా ఎకుగా కురా నమాజకి ఎయి ఏనా వకిం హురే కురా నమాజవ్వురె హతావిస్ గుణ ఇతురు వెగెంవా అడుకమె గుతుగా ఎహెన్నమస్ మీ అడుకముగె హుకుమెన్ను మీ అడుకముగె మాయకమ మతివరికముగె వాహక నమాదుగె జమాత గోవాలెవే అడు నువత బంగీగాడు ఇవే మీహా ఏ నమాదుగె జమాత అవశ్య గన్నంచే అది హాస్ గుతెగ్గా ఫిరిహిం బేఫుం కముగా వానమ షరుయి ఉదురకా నుల నమాదుగె జమాయ దూకొల్లా ఫోరుం హుద్దవెగెన్ నువే షరుయి ఉదురె గుతుగా భయాం వెగెం వని హదాన్ నెతుమా అది హమ ఎహెమ్మే బలిమడు కమెగ్గె సోబుం ఏనే నాదెవుం ఫద కమె దిమావుం నువత బిరువరి కమెన్ ఆము వెఫావు మిఫద సౌబెన్ నువాకమవ్వానమ బాలిగు వెఫావా ఫిరిహెం బేఫుణం మిస్కితుగా నమాద గోవాలివే తనుగా ఏ నమాదు అదాకురుమకి వరం ముహిము కమె ఏగె తెరేగా గిన ఇలుమెరింగ్ అరిహుగా నమాదు జమాతుగా అదాకురుం అడుగొన్మెంగె మచ్చ వాజిబుగెం వా ఎరుగ అడుగొన్మెన్న కుమ్మె నమాదకుం లిబిగెంద దరుమ ఫన్సవీహుం హతావీహుం ఇతురు వెగెందా కమట్టక ఏగి ఇతురు ఇస్లామీ మీ వరుగద షియారు ఖాయిం కురవే మిస్కిత్తవుగా అగుణమెన్ షామిలువెగెం వుమట్టక అది మిస్కితెగ్గా కురా నమాదకి ఎయి ఇతురు ఎహెన్ అడుకంతకె వెసేగె తెరేగా హిమెనిగెందా కమిక్కముగా గినఫహర విఫావే వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

0: మరొకటి మెందురు బారకటి తెరేసినట్టు మీ దీనికాడు.
1: కీరిత్ గురువాన్గ దివే తర్జమా మీ దుగినస్తేని సూరతు జుహుర్ ఫషాగింగ్ ఎ సూర నిమ్మ సూరతు దుఖాన్ ఫషాగింగ్ ఎ సూరతు నవావిస్ మన ఆయతుగ నియల తర్జమా విదాడు దివ్వా ఫవని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్.

0: అది హమకశవరం తిమన్ రస్ఖలాంగ హద్రతుగా వా మాఫతుగా ఎబహీ అల్లౌహుల్ మహ్ఫూజుగా ఎఫ్ఇవని మథురివగం వా హిక్మతరి ఫతకంగే
1: అఫనద్రిబు అన్కుముల్ జిక్ర

0: مثلهم بلى وهو الخلاق العليم.
1: ఎవరేం ఫద బయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బిం హెద్దెవి రస్కలాంగే కుళదుం వంతవే ఒడిగెన్నువే హెయ్యె. నూనెకె ఎకలాంగేయి ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగే.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాదకి ఈ నమాద గుళిఫావా హురిహా కమెగ్గా మ్యాక్కమ మతివరికం హురి అళుకమె నమాద కురవే ఇంతిజారియకి మతివరి ఇంతిజారియ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కురవని తెబామ్యుంగి తెరే మీహకు నమాదట్టక మిస్కితుగా నువత ఏనగి ముసల్లాగా కురా ఇంతిజారి ఏవిస్ ఏనెట్టక నమాదు గుతుగా లేవిగిన్ దాని ఏంకమున్ మీహకు నమాదిగ్గి ఉమ్మీదుగా నమాదు ఒగుతూ అనుమ కురీగా ఏన మిస్కితుగా మడుకురా మడుకురుం లేవిగిందని నమాదుగి తెరేగ్ ఏ కితెమ్మె గిన ఒగుతెక్కముగా విస్ ఏం రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ హదీత్ కురవ్వని ఏనగి అహులుంగి క్యారియం ఏనగి మసక్కతం ఏనగి దిరుడుమ దియుం మనా విఫా ఇవని ఏన నమాద కురి ఇంతిజారి ఏంకము ఏనెట్టక నమాదు గొతుగా ఇకం లేవిగిన్ దానితి హమే హెమ్మె రసూల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కురవ్వని మీహకు ఏనా నమాదు కూర్మ ఫహుగా ఏన నమాదు కురి తాగా మడుకొగ్గిన్ ఇంకమవ్వానమ ఏన హదస్వరినువే నువత మీహక వాహక దిక్కుముగే సోబుం ఏనగి వికురు మెదు కండాలేఫా నువాకమవ్వానమ వికురు కురుమతి ఏన ఇంహా హిందకు మలాయికి బీకను ఏనయ దువా కొద్దుము గిందవానితి ఎబేకను విదాళము గిందవానితి అల్లాహుమ్మగ్ఫిర్లహ్ అల్లాహుమ్మర్హమ్ ఏ అల్లాహ్ ఏనాయ ఫాఫుస్సవాందే ఏనాయ రహమెల్లవ్వవాంది ఏంకము అగుణ మెన్న నమాదట్టక మికురవే ఇంతిజారియ కీవెస్ నమాదుగి ఉమ్మీదుగు అగుణ మెన్ మితిబే తిబుమ కీవెస్ ఏ నమాదుగి కురింకముగావ్యస్ అది నమాదుగి ఫహుంకముగావ్యస్ ఏ మలాయికె బేకలుంగి దువా అగుణ మెన్న లిబిగిన్ దానికము ఏ బేకలుంగి దువాఫులకి ఏ మోమిన్ అళాయ ఫాఫుస్సవాదివుమష అది ఎమూమిన్ అళాయ రహమెల్లవుమంగది అల్లాహ్ హతతుగా కురేముందా దుఆయకముగ ఇఫాలు ఏంకము మిఫద మతివరి ఇతం మకామక దివుమట్టక మిఫద మతివరి ఇతం మకామక వాసుడు మట్టక నమాదం అడుగుమెందే అహమ్మియతు ఇతురు కురం ఎబజే ఏంకము నమాదట్టక ఇంతిజారు కురుమకి ఎయి వరం ముహిమ్ముఖమే వాఖర్ దావానా అల్హమ్దుల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.